0: ఇస్తున్నారు. అభివృద్ధి సర్పల్ గ్రామ షాయ నెక్స్ట్ కలర్. అస్సలాం అలైకుం.
1: అస్సలాం అలైకుం.
0: వాలైకుం సలాం. వృణ మిశ్రుది కిమ్సినా
1: ₹150
0: ఖబర్
1: పార్టీ
0: అచ్చా తారు తెచ్చి దక్కి.